0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.
0: ఎవరి గురించి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు. ఈయన లైఫ్ స్పైస్ ఉండదు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ వద్దు. ఏ ఆడు ఇడు వద్దమ్మా, మనం ముచ్చటే చెప్పుకుందాం.
1: బంటూ